0: ఎలా అమ్మా? పాస్టర్ రాజు గారు జాయిన్ పండిరుకరామా? పాస్టర్ సేవియర్ నిక్కిరారా? సేవియర్
1: நன்றி.